రెయిన్బో ఎస్ఎంఎస్ రే పరవర్తి మెసేజ్ కరిచింది మహారాజ కీర్తన్పురి గోస్వామి లక్ష్మీదేవి గోస్వామి జగేష్ పురి ట్వింకిల్ డింపల్ మీనాక్షి నిషా తులసి నిశా గోస్వామి సమీర్ సస్మితా ఖటువా కేంద్రపడారు ప్రేమానంద మహాపాత్ర బాంకి కటక్రు డంబరుధర సెక్టర్ 13 సిడిఏ కటక్రు శుణవాపై చాహించింది సర్గం మూవీర గోటే సుందర గీత శుణిదేవి ఆపణ మన పసంద గీత

వెల్కమ్ బ్యాక్ చుంకర్చిన మ్యూజికల్ యూర్ 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ దెల్స దెల్ తక్రి రేడియో హోమ్ సవర్ సాగర్ వచ్చి ఆపణకు సహిత సూచల్చి కిచ కథ కిచ గీత ଫ୍ରେଣ୍ଡସ୍, ହସିବା ଦ୍ୱାରା ଚାପର ପରିମାଣ ନିହାତି ଭାବରେ କମିଯାଇଥାଏ। କଠିନ ପରିସ୍ଥିତିରେ ଛୋଟିଆ ହସ ହିଁ ଅନେକ ଚାପ ହ୍ରାସ କରିବାରେ